ముందుగా ఒక మంచి మాట. తెల్ల కాగితం అనేది తయారైనప్పుడు స్వచ్ఛంగానే ఉంటుంది, కానీ ఆ తరువాత దాని మీద రాసే రాతలను బట్టి దాని విలువ అనేది ఆధారపడి ఉంటుంది. అలాగే మనిషి కూడా పుట్టినప్పుడు స్వచ్ఛమైన మనసుతోనే పుడతాడు, కానీ ఆ తరువాత జీవితంలో వారు చేసే పనుల మీదనే వారి విలువ అనేది ఆధారపడి ఉంటుంది. ఇది ఈనాటి మంచి మాట.

శ్రోతలు, ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ఈ దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం 23వ తేదీన జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించింది. చంద్రయాన్ 3 చంద్రునిపై విజయవంతంగా దక్షిణ ధృవం వైపు ల్యాండింగ్ అయిన జ్ఞాపకార్థం 23వ తేదీన జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. 2023 ఆగస్టు 23న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చంద్రయాన్ 3 ల్యాండర్ను రోవర్ను చంద్రునిపై విజయవంతంగా ల్యాండ్ చేయటం ద్వారా ఒక మైలురాయిని చేరుకుంది. ఈ విజయాన్ని గుర్తించిన భారత ప్రధాని 23 ఆగస్టును భారత జాతీయ అంతరిక్ష దినోత్సవంగా నిర్ణయించారని కోరుకున్నారు.

అండమాన్ మరియు నికోబార్ దీవుల మాయాజాలాన్ని, సౌందర్యాన్ని మరియు ప్రత్యేకతను ప్రపంచానికి తెలియజేయగల ఒక కథ మీ వద్ద ఉందా? అయితే సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మరియు ప్రసార భారతి మీకు అందిస్తున్న జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మీ కథను ప్రదర్శించడానికి ఇదే ఒక సువర్ణ అవకాశం. మీ కెమెరా ద్వారా అండమాన్ మరియు నికోబార్ దీవుల్లోని ఉత్తమమైన వాటిని బంధించండి. దాని సంస్కృతి, వారసత్వం, పర్యాటకం, సంప్రదాయాలు, స్థానిక కథలు మరియు ప్రత్యేక గుర్తింపును ప్రదర్శించండి. దీనికోసం మీరు చేయాల్సిందల్లా 1 నుండి 3 నిమిషాల నిడిది గల వీడియోను రూపొందించి ఆ వీడియోలో మీ దీవి యొక్క కథను ప్రపంచానికి చెప్పటమే. అవును, గెలుచుకోవడానికి అద్భుతమైన బహుమతులు కూడా

0: ఉన్నాయి. జిల్లా స్థాయి 50,000, రాష్ట్ర స్థాయిలో 2,00,000 మరియు జాతీయ స్థాయిలో ఏకంగా 5,00,000 గెలవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వేవ్స్ యాప్లో నమోదు చేసుకోండి. మై వేవ్స్ను తెరిచి ప్రోగ్రామ్కు వెళ్ళి మీ దరఖాస్తును సమర్పించండి. వీడియో సమర్పణలు 31వ తేదీ వరకు స్వీకరించబడతాయి. కాబట్టి అండమాన్ మరియు నికోబార్ దీవుల వాసులారా, మీ కెమెరాను పట్టుకోండి, మీ ప్రతిభను ప్రదర్శించండి మరియు మీ కథను ప్రకాశింపచేయండి. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్, మీ ద్వీపం మీ కథ మన గర్వం. ఇప్పుడే పాల్గొని లక్షలాది మందికి స్ఫూర్తినివ్వండి.
1: India's greatest treasures are not just its monuments, they are its people, culture, and untold stories. The Ministry of Information and Broadcasting, through Prasar Bharati, proudly presents Gems of India, a national initiative inviting creators to showcase the unique identity of their districts. Whether it's culture, heritage, tourism, festivals, cuisine, handicrafts, local heroes, or hidden destinations, your story matters. Create a 1-to-3-minute video, reel, documentary, podcast or vlog and upload it on the MyWaves platform. Entries will be judged on authenticity, creativity, storytelling, technical quality and community impact. Exciting prizes await. 50,000 rupees at the district level, 2 lakh rupees at the UT level and 5 lakh rupees at the national level. Celebrate your roots. Inspire the nation. Gems of India, because every district has a story worth telling.
0: శ్రోతలు, ఇప్పుడు వినండి నేటి కార్యక్రమంలో భాగంగా ఊహల పల్లకి అనే ఈ నాటిక. రచన శ్రీ నండూరి సుబ్బారావు గారు.

0: ఏమిటండి ఆ భరతనాట్యం? ఏమొచ్చింది? ఇప్పటిదాకా బాగానే ఉన్నారుగా, ఇంతలో ఏం ఉపద్రవం వచ్చిందండి? ఆగండి ఆగండి ఆగండి మహానుభావ, కాస్త భూమి మీద కాళ్ళు ఆంచండి.
1: ఆగను, చస్తే ఆగను. అయిపోయాను, స్టార్ అయిపోయాను, సినిమా స్టార్ అయిపోయాను. ఓహో, పూల దండలు, సన్మానాలు, విమానంలో కాశ్మీర్ ప్రయాణం.
0: ఏమిటండి ఇప్పటిదాకా బాగానే ఉన్నారుగా, ఇంతలో ఇంత ముంచుకొచ్చింది ఆవిడ చెప్పమా. ఏమిటండి ఏం జరిగిందండి?
1: ఏం జరిగిందా? ఇదిగో మీ అన్నయ్య దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది.
0: ఉత్తరం రాశాడా? ఏం రాశాడు?
1: విను చదువుతాను. చదివే ముందు చిన్న విషయ సూచిక. మీ అన్నయ్య సినిమాల్లో పేరు మోసిన డైరెక్టర్ కదా బావా, నన్ను కూడా సినిమా స్టార్ని చేయబోయ్ అన్ని చిన్న రిజిస్టర్డ్ లెటర్ ఎక్నాలెడ్జ్మెంట్తో సహా రాశాను. అవునా? దానికి రిప్లై ఇది. కథాక్రమం పెట్టిదనినా ఉండ చెప్తానా, పూజ్యులైన చిదంబరం బాబు గారికి పాదాభివందనములు. వింటున్నావా? ఏమేవో అంత పెద్ద డైరెక్టర్ నా కాళ్ళ మీద పడి దండం పెడుతున్నాడే.
0: మధ్యలో మీ పిడకల వేడ దేనికండి, చదవండి.
1: చదువుతున్నా చదువుతున్నా. పూజ్యులైన,
0: అబ్బాబ్బాబ్బా ఎన్నిసార్లు చదువుతారు పూజ్యులు పూజ్యులు అంటూ, తర్వాత చదవండి.
1: పూజ్యులే కొన్ని వదిలే బావగారు, మీరు మీ ఊళ్ళో సీతారామాంజనేయ సమాజంతో కలిసి దవ్వారికుడు, జాంబవంతుడు మొదలైన వేషాలు వేసి కీర్తి గడించినట్లు, కాబట్టి మిమ్మల్ని సినిమాల్లో కూడా వేషాలు వేయించి పైకి తీసుకురావాలని చెప్పేసి కోరుతూ మీరు రాసిన ఉత్తరం అందింది. మీకు ఈ ఉత్సాహం ఉన్నట్లు నాకు ఇంతవరకు తెలియదు. మీరు ఈ ఉత్తరం అందగానే బయలుదేరి రాగలరు. ఇప్పుడు తీస్తున్న సినిమాలోనే మీ శక్తి సామర్థ్యాలను బట్టి ఏర్పాటు చేయగలరు. ఏ సంగతి అంటేనే తెలియవరచండి. ఇట్లు మీ బావ మరిది హ్యామ్.
0: హ్యామ్ ఏమిటండి, మన టామీ పిలిచినట్టు. వాడి పేరు నందివాహనం నరసింహంగా.
1: నందివాహనం పందివాహనం నాకు తెలియదే, నరసింహాన్ని నరికేసి ఒక హ్యామ్ మాత్రమే మిగుల్చు కూర్చున్నాడు వాడు.
0: ఏ కాలం పిదప కాలం. ఇంతకీ మీరు సినిమాల్లో చేరతానంటారు అంతేనా? ఓ దేవుడు, నాకెన్ని కష్టాలు వచ్చాయను.
1: అయ్యో
0: ఓ నన్నయ్యో,
1: అయ్యో
0: నా కొమ్మ తీసావు.
1: ఏమిటి? శుభమాని.

0: ఆ కథలు పండబోతుంటే మధ్యలో నీయడిపోయితే నాకు
1: ఏమండి, సినిమాల్లో చేరిన వాళ్లకు చిన్నిళ్ళు పెద్దిళ్ళు అని రెండు ఉంటాయటగా, మంచినీళ్ల బదులు సారాయే తాగుదట్టగా.
0: చూడవే, ఇగో ఉండు ఉండు, నేను అటువంటి వాడిని కాదే. నా పిండాకుడు ఈ వయసులో నా బొమ్మ నాకింకా చిన్న ఇల్లేమిటి, హీరోయిన్ పక్కన హీరోగా యాక్ట్ చేశానే అనుకో, అదంతా వెరుదే ఒట్టినే నటన అంతే. వారానికి 4 సినిమాల్లో నటించి 4 హీరోయిన్లతో నటించినంత మాత్రాన 4 చిన్నిళ్ళు ఏర్పడతాయటే పిచ్చిదనా? బేలా భయమందకము, ఈ ఇల్లు నీది, ఈ ఇంటిని తేరిపార చూడ నమ్మకై నా సఖ్యమే.
2: ఏమైనా చెప్పండి, ఈ సినిమాలు మీ వంటికి పడవండి.
1: ఈ వయసులో ఇదేం బుద్ధండి, మా అన్నయ్యకు ఉత్తరం రాస్తాను రండి, మీరు రావడం లేదని. మీరు దుప్పటికప్పు పడుకోండి సార్.
0: అంటే దుప్పటికప్పు పడుకోనా? నీవే నా ప్రాణానికి కావాలంటే నీకే అన్యాయము చేయను అని సగ నీళ్ళలో నిలబడి ప్రమాణం చేస్తా, కానీ నా ఇన్స్పిరేషన్ మాత్రం చంపకు. నిటలక్షుండి పుడెత్తి వచ్చి నన్ను రాని, మీ బాబే వచ్చి వద్దనని.
3: బాబు గారు, నా జీతం నాకు ఇచ్చి మరీ వెళ్ళండి, ఆనక్క మీరే ఏమైనా నాకేం బాధలేదు.
0: నీ దుప్పదేగా, నేనేదో అయిపోతున్నట్టు ఏమిటా మీ అందరి సోకానాలను? ఇదిగో నన్ను వెళ్ళి నా పెట్టే బేడా సద్దు, తెల్లారగట్టే ప్రయాణం.

0: ఓహో చిదంబరం గారు, ఈ బిట్ మీరు ఎంత బాగా యాక్ట్ చేశారు. మై హార్టీ కంగ్రాచులేషన్.
1: థ్యాంక్ యూ
2: బాబు గారు. మీరింత గొప్ప ఆర్టిస్టులు అని తెలియదండి. లేకపోతే ఇది వరకటి మా చిత్రాల అన్నింట్లోనూ మిమ్మల్నే బుక్ చేసుకుని
1: ఉండేవాళ్ళం.
3: ఇంతమంది హీరోలతో యాక్ట్ చేశా కానీ ఈ థ్రిల్ నాకు ఎప్పుడూ కలగలేదు. అసలు ఆ డైలాగ్ మాడ్యులేషన్ వేరు. ఇక ముందు మీరు లేకుండా ఏ పిక్చర్ లోనూ యాక్ట్ చేయనండి.
1: యాపిల్ జ్యూస్ తీసుకురా. ఏమండి డైరెక్టర్ గారు, నెక్స్ట్ కాల్ షీట్ ఎక్కడ? ఊటీలోనా కొడైకెనాల్లోనా? చూడండి, ప్లేన్ టికెట్లు బుక్ చేసే ముందు నాతో ముందు చెప్పండి, ఎందుకంటే మిగతా ప్రొడ్యూసర్స్ కూడా కాల్ షీట్లు అడ్జస్ట్ చేయాలి. పోతే 24, 25, 26 కాశ్మీరు, 27, 28 సింగపూరు. ఓ మై గుడ్ గాడ్, క్షణం తీరుబడలేక చచ్చిపోతున్నాను.
0: సార్ షార్ట్ రెడీ సార్. ఏ మేకప్ మ్యాన్, ఐ గారికి టచ్అప్ చేయి.
1: ఏమయ్యా డైరెక్టరు?
4: అయ్యే
1: ఇప్పుడేమిటి షార్ట్?
4: ఏం లేదు సార్, హీరోయిన్ ని చూసి విలన్ వికటాటహాసం చేస్తాడు. పరాగ్గా ఉన్న హీరోయిన్ భయపడిపోయి హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంది. మీరు ఒరేయ్ అని ఒక్క అరుపు అరిచి విలన్ తో కలేబడి చావగొట్టేస్తారు వాడిని. హీరోయిన్ ను కావలించుకుని ఆవిడతో పాటు పైనుంచి కిందికి దొర్లుతారు. అలా అలా అలా కౌగిల్లో ఉండగానే ఆవిడ ప్రియా అంటుంది అరమూడుపు కన్నులతో. మీరు కూడా ప్రియా అంటూ హృదయానికి హత్తుకుంటారు. ఇది సీక్వెన్స్.
1: ఓ సింతేనా, రెడీ టేక్.
0: సార్ వీరు మంత్రదాన మ్యాగజైన్ సినీ ఎడిటర్ సార్.
1: మీరా?
0: అవును సార్.
1: తర్వాత కలవమను, డోంట్ డిస్టర్బ్ మీ.
0: సార్ వారి పత్రికకు ఒక స్టిల్ తీసుకుంటాం సార్.
1: ఒక స్టిల్లా
0: సార్?
1: ఎస్ ఎస్.
0: థ్యాంక్ యూ సార్.
5: ఆల్ లైట్స్ ఫ్యాన్స్ ఆఫ్, కెమెరా రెడీ. అమ్మా మీరు కొంచెం ఈ యాంగిల్లో నిలబడండి. విలన్ గారు మీరు ముళ్ళ డొంకల పక్కన నిలబడండి. అలాగా బిటు అప్ అప్ అప్, అలా ఓకే, అలా ఉంచండి. సైలెన్స్. జ్ఞాపకం ఉందా విలన్ గారు, కెమెరా స్టార్ట్ అవగానే మీరు నవ్వాలన్నమాట. ఏది ఒకసారి నవ్వండి, ఒకసారి.
1: అదే నవ్వండి, ఒక్కబడి నవ్వులాగా ఉంది. మంచి విలన్ లాగా నవ్వాలండి.
6: అలాగే షార్ట్ రెడీ చేయండి.
5: యాక్షన్. నవ్వండి నవ్వండి.
6: రే వస్తున్నా.

0: ఇంకా ఇల్లు కదలలేదు, అప్పుడే మొదలెట్టారు ప్రియురాలు కలవరిందరూ.
1: ఇంకా విమానం ఎక్కలేదు, అప్పుడే మెళుకు వచ్చేసింది. ఏమే
0: విమానం సంగతి దేవుడు ఎరుగు, లేవండి లేవండి, రైలుకు టైం అవుతుంది. మీ ధోరణి చూస్తూ ఉంటే ఇదే ఆఖరి చూపలేవు.
1: అవేం మాటలే, శుభం అంటూ సాగనప్పక ఆఖరి చూపు అంటావు.
0: అది కాదండి, అక్కడ చిన్నిల్లు.
1: క్షణమే, చిన్నిల్లు లేదు, పెద్ద ఇల్లు లేదు. మరీ క్లోజప్ లో ముఖారు రాగంలో మొహం పెట్టకు, వెళ్ళు. ఒరే నరసింహ, ఇంతకేమిటి నా వేషం? హీరో వేషమేనా? కాశ్మీర్ గట్రా వెళ్ళవలసి ఉంటుందే.
2: కాశ్మీర్ కాదు, కాల ఒడ్డున ఈ సినిమా తీసేది.
1: అట్టాక
2: ఇవాళ ఇండోర్ షూటింగ్. ఎవరయ్యా మేకప్ మ్యాను? అదేమిటి మరి ఈయన మొహం పాము కోడి మొహంలాగా చేసామేమిటి? కొంచెం ఆ ముఖం సరిచేయవయ్యా.
3: ఏం చేయమంటారండి, ఉన్న మొహం అది. అక్కడికే అరకేకు ఆయన మొహానికే పట్టించాడు మేకప్ మ్యాన్.
1: ఇదేమిటయ్యా, అందంగా మొహం కనపడకుండా ఈ గడ్డాలు మీసాలు తగిలిచ్చారు నాకు. మీ అక్కయ్య నా సినిమా చూస్తే నన్ను గుర్తుపట్టద్దు. ఇంతకీ ఇవాళ నా వేషం ఏమిటి?
2: ఏమీ లేదు, నువ్వు బావా వృద్ధ మహారాజు. నువ్వు పూజ చేసుకుని హారతి ఇస్తూ ఉండగా నీ కొడుకు వస్తాడు. హారతి ఇస్తూనే వచ్చావా నా బాబు, వచ్చావా అంటూ హారతి ఇచ్చి పళ్ళెం కింద పెడతారు. అది సీను, దాంతో మీ క్యారెక్టర్ అయిపోతుంది.
1: ఇదే నా వేషం, నాకు హీరోయిన్ అంటూ ఎవరు ఉంటారా?
2: ఈసారికి ఇది కానివ్వండి బాబు గారు, ఇది బాగా చేస్తే వచ్చే సినిమాలో చూద్దాం.
1: సరే,
2: మీది ఫోటోజెనిక్ మొహం కాదైరి. అరుగు, మా ప్రొడ్యూసర్ గారు వస్తున్నారు.
4: యా డైరెక్టర్, ఆ ముసలిరాజు వచ్చాడా? ఎవడా వేషం వేసేది?
2: వీరేనండి మా బావగారు, వీరి చేత వేయిస్తున్నాను ఆ వేషం.
4: ఎవడైతే నాకేం కానీ, ఏమయ్యా నన్ను తింటావా?
1: నిన్ను తింటానా? ఏం మిమ్మల్ని నేనే తింటాను సార్.
4: ఏవోలే, వచ్చిన వాళ్ళు అంతా యథాశక్తి తింటూనే ఉండారు. ఆ హీరో 100 అడుగులు తిన్నాడు, హీరోయిన్ 200 అడుగులు తింది, ఇంకోడు 300 తిన్నాడు. మరి నువ్వెంత తింటావు? నేను పోయిస్తే కానీ జాగ్రత్త, నన్ను నమ్మలేకు.
1: ఏమిట్రా బావా, ఈయన భాష ఏమిటో నాకు అర్థం కావట్లేదు. అడుగుల్లో తింటాం ఏమిట్రా?
2: అంటే తప్పులు చెప్పి 100 లెక్కల్లో ఫిల్ము ఖర్చు చేస్తున్నారులే. అడుగు ఫిల్ము ఖరీదు 1 రూపాయలు బావా, ఖర్చు అయిపోతుంది అని ఆయన గోళ.
3: సార్ షార్ట్ అడి సార్.
2: పదండి బావగారు, పదండి.
1: వస్తా కానీ ఇదిగో బావగారు, అన్ని లైట్లు అలా వెలుగుతూనే ఉన్నాయి కదా, వాటి ముందు నిలబడాలా?
2: నిలబడ్డం కాదు, యాక్ట్ చేయాలి.
1: ఏమిటో నాకు తడగా ఉంది, వీళ్ళంతా నా చుట్టూనే ఉంటారా?
2: ఉంటే ఏమిటండి, ఉండకుండా ఎట్లాగా? అసలు మీరు మీరు వెళ్ళి కెమెరా ముందు నిలబడండి.
1: ఏటో గడ్డం బిగుసుకుపోయింది, నోరు తెరవనట్లేదు, ఎట్టా?
2: అబ్బే అదంతా మీ భయం అండి, మీకెందుకు? మీరు నిలబడండి. రెడీ, ఫ్యాన్స్ ఆఫ్, ఆల్ లైట్స్. బావగారు డైలాగ్ గుర్తుంది కదా, వచ్చావా నా తండ్రి, వచ్చావా అంటూ హారతి పళ్ళిని తిప్పి.
1: పోనీ, నేను మానేస్తే ఏమవుతుంది? ఇన్ని లైట్ల మధ్య నాకేమిటో కళ్ళు పైర్లు కమ్ముతున్నాయి.
2: మరేం పర్వాలేదండి, మీరు అక్కడికి వెళ్ళి నిలబడండి ముందు.
1: బుద్ధి తక్కువ ఇచ్చాను, సరే పెడితే తప్పుతుందా?
3: అయ్యా ఆయన ఫ్రేమ్లోంచి దాటిపోతున్నాడు.
1: అది ఎక్కడ అయ్యా, నేను ఎందుకు దాటాను?
2: ఇదిగో బావగారు, కెమెరా పనిచేసేది ఇదిగో చూడండి, ఇంతవరకు అన్నమాట, ఇక్కడ గీత గీస్తున్నాను చూడండి, అంతవరకు దీన్నే ఫ్రేమ్ అంటారు.
1: ఫ్రేమ్,
2: మీరు అలా దాటిపోకండి.
1: అలాగే
2: ఏమండి, హారతి కర్పూరం వెలిగించి ఆయన చేతికి ఇవ్వండి. రెడీ, ఆన్ లైట్స్, స్టార్ట్ కెమెరా, యాక్షన్. డైలాగ్ చెప్పండి.
1: అలాగే, వచ్చావా నా తండ్రి, వచ్చావా.
2: కట్ కట్.
4: అబ్బో తిన్నాడు బాబు, 10 అడుగులు తిన్నాడు.
2: అది కాదు బాబు గారు, వచ్చావా నా తండ్రి, వచ్చావా,
1: వచ్చావా
2: అలా అనండి.
1: అలాగే,
3: స్టార్ట్ కెమెరా, రన్నింగ్ సార్, కట్ నెంబర్ 2, యాక్షన్.
2: అనండి అనండి, డైలాగ్ అనండి.
1: అలాగే, వచ్చావా నా తండ్రి, వచ్చావా.
3: కట్ కట్.
4: 50 అడుగులు తిన్నాడు నన్ను.
1: ఉండండి బాబు, నేను ఎక్కడ తిన్నాను? డైలాగ్ రాక నేసొస్తుంటే మంచి తిన్నావో తిన్నావో నా ప్రాణం చేస్తున్నారు.
4: డైలాగ్ రాని వాడు ఎందుకు వచ్చావో ఏమో ప్రాణం తీయడానికి, బకాసు తెల్లే నవ్వు మింగేస్తున్నాడు 150.
2: ఏమిటి బాబు గారు, ఎందుకు అలా ఉనికిపోతారు? ఏమిటి
1: అబ్బే, నేను ఎక్కడ ఉనుకుతున్నాను?
2: పోనీ మీ పక్కన రాణి వేషం కూడా పెట్టమంటారా, హీరోయిన్ గా ఉంటుంది.
1: పైగా అది కూడా ఎందుకు, హీరోయిన్ వద్దు, నా పిండా కూడా వద్దు. ఈ కెమెరాలు ఆ లైట్లు నాకేమిటో కంగారుగా ఉంది, కళ్ళు బయలు నమ్ముతున్నాయి.
2: చూసారా మీ మూలంగా ఇవాళ ఎంత ఖర్చు చూసారా బావగారు, స్టూడియో రెంటు, ఇంతమంది పనివాళ్ళు, వాళ్ళ జీతాలు, రాఫీలు నష్టం చూడండి.

0: బాబు గారు, నటన అన్నది వరప్రసాదం లాంటిది,
1: అయ్యా
0: దానికి పూర్వజన్మ సుకృతం ఉండాలండి. ప్రతివాళ్ళు నటులు కాలేరు, ఏదో గాలిగా పేరు తెచ్చుకుందామంటే ఎలా చెప్పండి, దానికి కొంత తపస్సు ఉండాలి.
1: బావా, డైరెక్టర్ బావా, ఇలా రా, నా వల్ల కాదు, ఇదేదో మహా తేలిక అనుకున్నాను. దీనికి ఇంత సాధక బాధకాలు ఉంటాయని చెప్పేసి నాకు తెలియదు. చూడు, నేను ఈ సాయంకాలం బండికి మనం వెళ్ళిపోతానయ్యా.
0: సరే సరే,
1: నన్ను క్షమించి మీ అందరూ వదిలిపెట్టండి.
0: అలాగే.
1: ఈ జన్మలో సినిమా పేరు కాదు కదా, నాటకం పేరు కూడా ఎత్తను. అర్హత తెలియకుండా ఊహా సౌధాలు కట్టుకోవటం నాదే పొరపాటు. వస్తాను బాబు, మీ అందరికీ నమస్కారం, సెలవు.
2: శ్రోతలు, మీరు ఇంతవరకు ఊహల పల్లకి అనే నాటికను విన్నారు. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి అభినందన చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి ఈ అలనాటి మేటి గీతం.

శ్రోతలు, మీరింతవరకు అభినందన చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరియు ఎస్ జానకి గారు పాడినటువంటి పాటను విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు ఓ చిన్న విరామం.

0: तो याद रखना दोस्त, खुद के लिए और अपनों के लिए लेनी है दवा रोज।
1: कौन सी?
0: अरे वही
2: ARTI। ओ ARTI बोलो, रोज लिया क्या?
3: HIV AIDS के साथ स्वस्थ और खुशहाल जीवन जीने के लिए ARTI रोज लिया क्या? नैको व स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
4: కార్యక్రమంలో చివరిగా ఇప్పుడు వినండి ప్రేమ చిత్ర నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరియు చిత్ర గారు పాడినటువంటి ఈ పాట

శ్రోతలు, మీరింత వరకు నేటి కార్యక్రమంలో భాగంగా ఒక లఘునాటిక, తదుపరి కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు, ఇంకా కొన్ని అలనాటి మేటి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.